0: రైతున్నాయకు రైతున్న ఎమ్మెగాతుగా దివేరాజ్యకి అడు
1: ఎంహా సదృష్టే కసాలిస్ నుయ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్

0: అసోం తెగినటువంటి రాజ్యగాడు తెంగ హెగ్గడి తేరమైనట్టుగా మీకు ఎన్నస్తేని మీరే గషాణమాధో గుట్టుకి పంకియా బంగి ద్వా.
1: అల్లాహు అక్బర్ అల్లాహ్.